శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం శుక్లపక్షం సప్తమి మే నెల 23వ తేదీ ఈరోజు శనివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవలసిన విషయాలను మరియు కొన్ని చలనచిత్ర గీతాలను విందాము. శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి.

ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. భావము ఉప్పు కర్పూరం పైకి చూడటానికి ఒకేలా తెల్లగా ఉంటాయి కానీ రుచి చూస్తే ఉప్పు ఉప్పుగా కర్పూరం సువాసనగా వేరువేరుగా ఉంటాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనిపించినా మంచి గుణాలున్న సత్పురుషులు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. శ్రోతలు, మనము ఇంతవరకు యోగివేమన శతకం నుండి ఒక పద్యము మరియు

0: దాని భావం వినాము. నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర్ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి బారాటంగ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6:15 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:30 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:45 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:00 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల మధ్యాహ్నం 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు మధ్యాహ్నం 2:30 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అదే రోజు సాయంత్రం 4:30 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు సాయంత్రం 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల తరువాత రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మనం ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నాము.
1: Discover kare driving perfection Maruti Suzuki Brezza ke saath. Isme hai 6-speed automatic 360 degree view camera aur latest technology. Yahi nahi, isme electric sunroof bhi hai. Safety ke liye 6 airbags, ABS aur ESP hain aur mileage bhi badhiya hai. 19.89 km per liter petrol mein aur 25.51 km per kg CNG mein. Buy offers up to 30,000.
2: All new Maruti Suzuki Brezza aapki nearest Maruti Suzuki showroom mein available hai. Sharte lagu.
0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వేసవి సెలవులను ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై విందాము.
3: విద్యార్థిగా వేసవి సెలవులను ప్రణాళిక చేసుకోవడం అంటే విశ్రాంతితో పాటు వ్యక్తిగత ఎదుగుదలను కూడా సమతుల్యం చేసుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, శారీరక కార్యకలాపాలు, స్వచ్ఛంద సేవ మరియు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు పునరుత్తేజం పొందడానికి ఉద్దేశపూర్వక విశ్రాంతి వంటి వాటి మధ్య మీ వారాలను విభజించుకోవడానికి దృశ్య క్యాలెండర్పై బ్లాక్ షెడ్యూలింగ్ పద్ధతిని ఉపయోగించండి. అత్యంత ప్రభావవంతమైన వేసవి ప్రణాళిక మీ విరామాన్ని నిర్దిష్టమైన ఆచరణీయమైన మూల స్తంభాలుగా విభజిస్తుంది. నైపుణ్య నిర్మాణం, విద్యా విషయాలు, కొత్తగా ఏదైనా నేర్చుకోండి, కోర్సిరా లేదా UDEMY వంటి ప్లాట్ఫారంలను ఉపయోగించి, గ్రాఫిక్ డిజైన్, కొత్త భాష లేదా కోడింగ్ వంటి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించండి. వేసవి పఠనం, ఒక పఠన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా వేసవిలో చదువుపై పట్టు సడలడాన్ని నివారించండి. కల్పన మరియు వాస్తవిక రచనల మిశ్రమాన్ని ఎంచుకోండి లేదా స్ఫూర్తి కోసం గూడ్ రీడ్స్ కమ్యూనిటీ జాబితాలను పరిశీలించండి. ఆరోగ్యం మరియు అభిరుచులు, చురుకుగా ఉండండి.

0: కళలు, ఈత, నృత్యము లేదా యోగాలో చేరండి. శారీరక కార్యకలాపాలు మీ శక్తిని నిలబెట్టి మొత్తం ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. సృజనాత్మక కార్యకలాపాలు ఫోటోగ్రఫీ, పెయింటింగ్, బేకింగ్ లేదా సంగీత వాయిద్యం నేర్చుకోవడం వంటి స్వయంగా చేసే ప్రాజెక్టులను ప్రయత్నించండి. కెరీర్ మరియు కమ్యూనిటీ స్థానిక ఇంటర్న్షిప్ను సంపాదించుకోండి లేదా కమ్యూనిటీ సెంటర్లో స్వచ్ఛంద సేవ చేయండి. అవకాశాలను కనుగొనడానికి లింక్డ్ ఇన్ లేదా ఐడియలిస్ట్ వంటి సైట్లు గొప్ప ప్రారంభ స్థానాలు. ఈ అంతరాయం లేని సమయాన్ని మీ రెజ్యూమేను రూపొందించుకోవడానికి లేదా అప్డేట్ చేసుకోవడానికి, మీ పోర్ట్ఫోలియోను మెరుగుపరచుకోవడానికి లేదా స్కాలర్షిప్పులు మరియు కళాశాలలు గురించి పరిశోధన చేయడానికి ఉపయోగించుకోండి. స్నేహితులతో తక్కువ ఖర్చుతో కూడిన యాత్రను లేదా కుటుంబ విహారయాత్రను ప్లాన్ చేసుకోండి. ప్రయాణ ఆఫర్ల కోసం గూగుల్ ఫ్లైట్స్ వంటి సాధనాలను లేదా వసతిని ఖరారు చేసుకోవడానికి booking.com ఉపయోగించండి. మీ లక్ష్యాలను మీరు ఖచ్చితంగా నిర్దేశించుకోండి. ఒక నిర్దిష్ట దినచర్యను ఏర్పరచుకోండి. మీరు ఈ సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకు మీ రోజులను బ్లాక్ చేయడానికి నోషన్ వంటి యాప్లను లేదా భౌతిక ప్లానర్ను ఉపయోగించండి. ఈ విధంగా చేయడం వలన మీరు మీ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవచ్చును. శ్రోతలు, మనం ఇంతవరకు విద్యార్థులు వేసవి కాలంలో వారి యొక్క సమయాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశాన్ని తెలుసుకున్నాము.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.
0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనే చిత్రం నుండి నాలో నేను లేను లేను అనే పాటకు సందీప్ కౌశల్య గారు గాత్రం అందించారు. సంగీతం చక్రి. శ్రోతలు, ఇప్పుడు మీరు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ గారు నటించిన వంశానికొక్కడో చిత్రం నుంచి వలచి వలచి వాత్సాయన అనే పాటకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారు గాత్రం అందించారు. సంగీతం కోటి. శ్రోతలు, ఇప్పుడు మీరు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ గారు నటించిన సీతారామ కళ్యాణం చిత్రం నుండి రాళ్ళల్లో ఇసుకల్లో రాసాను ఇద్దరు పేర్లు అనే పాటకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు గాత్రం అందించారు. సంగీతం కెవి మహాదేవన్ గారు. శ్రోతలు, ఇప్పుడు మీరు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా విక్టరీ వెంకటేష్ సౌందర్య గారు నటించిన జయం మనదేర అనే చిత్రం నుంచి పెళ్లికి బాజా మోగిందిలే అనే పాటకు ఎస్పి బాలు, కవితా కృష్ణమూర్తి గారు గాత్రం అందించారు. రచన చంద్రబోస్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఎసుగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మీ ఆర్ ధ్రువకుమార్కు సెలవు. నమస్కారం.